0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమధ
1: ధమగత నిధ
0: మదని సగమ గత నిధని సగ గత నిధని సగ గత ని